శ్రీ పరాభవమాన సంవత్సరం, దక్షిణాయనం, ఆషాఢమాసం, కృష్ణపక్షం త్రయోదశి అనగా ఆగస్టు 11వ తారీఖు ఈరోజు మంగళవారం. నేటి కార్యక్రమంలో భాగంగా విజ్ఞాన శాస్త్రంకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను కూడా వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటని విందాం. లోపాల ఆధారంగా ఎవరిని అంచనా వేయకూడదు. ఓ వ్యక్తికి గల గొప్ప సుగుణాలు అతడికి మాత్రమే ప్రత్యేకం. అతడికున్న దోషాలు సర్వసామాన్యమైన మానవ బలహీనతలు.

అతడి వ్యక్తిత్వం నిర్ధారణలో వాటిని పరిగణించనే కూడదు అని అన్నారు స్వామి వివేకానంద. అంతే కదండి, ఒక మనిషిని మనం చూసిన వెంటనే ఆ వ్యక్తిలోని ఉన్న లోపాలను బట్టో లేదా స్వరూపమును బట్టో అతన్ని బలహీనుడు, అజ్ఞాని, అసమర్థుడు అని మనం చెప్పకూడదు. ఈ సృష్టిలో దేవుడు ప్రతి మనిషిని ఒక ప్రత్యేకమైన మనిషిగా సృష్టించారు. ప్రతి మనిషిలో ఒక ప్రత్యేకత ఉంది, ఎవరిని మనం తక్కువ చేయలేము. ప్రతి మనిషి లోపాలను, దోషాలను సర్వసాధారణంగా ఉంటాయి. వాటిని చేర్చేసుకుని ముందుకు నడిచే సామర్థ్యాన్ని కూడా దేవుడు ప్రతి మనిషికి ఒక వరంగా ఇస్తారు. ఆ వరాన్ని ఉపయోగించుకుని ముందుకు సాగడమే. శ్రోతలు విన్నారు కదా ఈనాటి మంచి మాట.

శ్రోతలు, నేటి విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో భాగంగా చంద్రుడు మరియు గ్రహాలు ఆయా కాలం మరియు సమయాలపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం. 2026 జూన్ అయనాంతం. గత అయనాంతం తర్వాత 365 రోజులు 5 గంటలు 42 నిమిషాలకు వస్తుంది. నిజానికి ప్రతి సంవత్సరం మారుతుంది. అయనాంతాలు మరియు విషవత్తులు ఆకాశంలో సూర్యుని గమనం మీద ఆధారపడి ఉంటాయి. జూన్ అయనాంతం నాడు సూర్యోదయానికి అనుగుణంగా ఉండేలా స్టోన్ హ్యాండ్ను నిర్మించారు. కానీ చంద్రుడు మరియు గ్రహాలు గురుత్వాకర్షణ శక్తులు అయనాంతాలు మరియు విషవత్తుల్లో సమయాలను సూక్ష్మంగా ప్రభావితం చేయగలవు. జూన్ అయనాంతం అంటే ఏమిటంటే, ఉత్తర అర్ధగోళం సూర్యుని వైపు గరిష్టంగా వంగి ఉండే క్షణాన్నే జూన్ అయనాంతం అంటారు. ఉత్తర అర్ధగోళంలో ఇది సంవత్సరంలో అత్యంత పొడవైన రోజు. దక్షిణార్ధగోళంలో ఇది అత్యంత పొట్టిరోజు. సంవత్సరానికి ఖగోళ శాస్త్రవేత్తలు సాధారణంగా ఉష్ణమండల సంవత్సరం అని అంటారు. ఇది ఋతువుల పునరావృతమయ్యే కాల వ్యవధి. ఖగోళ ఋతువులు విషవత్తులు మరియు అయనాంతాల వద్ద ప్రభావితమవుతాయి. ఉదాహరణకు, జూన్ అయనాంతం ఉత్తరార్ధగోళంలో వేసవికి మరియు దక్షిణార్ధగోళంలో శీతాకాలానికి నాంది పలుకుతుంది. 2025 జూన్ అయనాంతం నుండి 2026 జూన్ అయనాంతం వరకు లెక్కిస్తే ఒక సంవత్సరం 365 రోజులు 5 గంటలు 42 నిమిషాలు నిమిడి ఉంటుంది. కానీ వచ్చే ఏడాది గురించి ఆలోచిస్తే పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుతుంది. 2027 జూన్ అయనాంతం జూన్ 21 సంభవిస్తుంది. అది 2026 జరిగిన అయనాంతం తర్వాత 365 రోజులు 5 గంటలు 46 నిమిషాలకు వస్తుంది. ఇది గత సంవత్సరం ఉన్నంత నిడివి లేదు, సుమారు 4 నిమిషాలు ఎక్కువగా ఉంది. ఉష్ణమండల సంవత్సరం నిడివిని నిర్ధారించడం ఒక క్లిష్టమైన విషయం. మొదటిగా ఏ అయనాంతం లేదా విషువత్తును మన ప్రారంభ బిందువుగా ఎంచుకుంటాము, దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. సూర్యుడు సరిగ్గా కేంద్రంలో ఉండేలా భూమి కక్ష సంపూర్ణంగా వృత్తాకారంలో ఉండదు అనే వాస్తవానికి ఇది సంబంధం కలిగి ఉంది. దానికి బదులుగా ఇది కొత్తగా దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. అంటే ఇది కొద్దిగా నొక్కి వృత్తం మరియు సూర్యుడు కేంద్రం నుండి కొద్దిగా పక్కకు ఉంటాడు. అప్పుడు మనం సుదీర్ఘ కాల వ్యవధులను పరిశీలిస్తున్నట్లే అయితే, వేల సంవత్సరాల పాటు కొనసాగే సంక్లిష్టమైన చక్రాలతో భూమి కక్ష ఆకారం మరియు దాని అక్షం యొక్క వంపు నెమ్మదిగా ఎలా మారుతాయో పరిగణలోనికి తీసుకుంటారు. ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి ఉష్ణమండల సంవత్సరాన్ని సాధారణంగా సగటు విలువలుగా ఇస్తారు. కానీ అదే అయనాంతం లేదా విషువత్తును మన ప్రారంభ బిందువుగా తీసుకుంటే ఒక సంవత్సరం నిడివి ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరానికి కొన్ని నిమిషాలు అటు ఇటు అవుతుంది. మన సౌర వ్యవస్థలో కేవలం భూమి సూర్యుడు మాత్రమే ఉంటే విషయాలు సరళంగా ఉండేవి. కానీ భూమికి చంద్రుడు ఉన్నాడు మరియు సూర్యునికి ఇతర గ్రహాలు కూడా ఉన్నాయి. చంద్రుడు మరియు గ్రహాల నుండి వచ్చే చిన్నపాటి గురుత్వాకర్షణ బలాలు భూమి కక్షను నిరంతరం కదిలిస్తూ ఉంటాయి. అది ఖగోళ యాంత్రిక శాస్త్రంలో PhD చేసిన టైమ్ అండ్ డేట్లో సీనియర్ బ్రాకెట్ డెవలపర్ అయిన డాక్టర్ ఫ్రాంక్ పేటర్ వివరిస్తున్నారు. అందుకే ఒక అయనాంతం నుండి మరొక అయనాంతం వరకు పట్టే సమయం ఏటా కొద్దిగా మారుతూ ఉంటుంది అని అతను తెలియపరిచారు.

0: శ్రుతులు విన్నారు కదా, చంద్రుడు మరియు గ్రహాలు ఆయా కాలంలో సమయాలపై ఏ విధంగా ప్రభావితం చూపుతాయో తెలుసుకున్నారు కదా. కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: अरे वाईफाई सुनना मेरी बात.
2: हाँ भाई बोलने का ना.

0: कल के लिए।
1: समझ गया भाई, जरूरी है, क्योंकि सेहत बोले तो जिंदगी और सेहत बोले तो खुशहाली।
2: Hey, still stuck on old car? Switch to smarter fuel with more savings with Victoris SCNG. It's smarter because it gives an impressive 27.02 km per kg mileage and has underbody CNG tank, so you don't compromise on boot space. More savings because you get offers up to 50,000 on exchange of your old car. So hurry and book now. Visit your nearest Maruti Suzuki Arena showroom today. TNC apply.
3: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, నేడు ఖుదీరామ్ బోస్ వర్ధంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మానవ వనరులతో సహా మన వనరులను దోచుకోవడానికి బ్రిటిష్ వారు వేల వేల మైళ్ళ దూరం నుండి భారతదేశానికి వచ్చారన్నది చాలా ఆశ్చర్యకరమైన వాస్తవం. మరియు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వారు కుల, మత, జాతి భేదం లేకుండా ఎందరో దేశభక్తులకు హతమార్చారు. 1908 ఆగస్టు 11 బీహార్లోని ముజఫర్పూర్లో కేవలం 18 ఏళ్ల వయసున్న ఖుదీరామ్ బోస్ను ఉరితీశారు. 100 సంవత్సరాలకు పైగా గడిచిన బోస్ పేరు ఇప్పటికీ వెలుగులోనికి రాలేదు. ప్రస్తుత కాలంలోని చాలామంది భారతీయులు బహుశా ఆయన త్యాగం మరియు దేశభక్తి కార్యకలాపాల గురించి తెలియకపోవచ్చు. ఖుదీరామ్ 1889 3న ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నతనంలో అరవిందో ఘోష్ వంటి గొప్ప స్వాతంత్ర్య సమరోధుల ప్రసంగాలు విని ప్రేరణ పొందిన ఆయన బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కరపత్రాలను పంచినందుకు 15 ఏళ్ల వయసులో మొదటిసారిగా అరెస్టు అయ్యారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఏమిటంటే, అరబిందో ఘోష్ ఒక గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఆ తర్వాత ఆధ్యాత్మిక నాయకుడిగా మారి కోల్కతా నుండి దూరంగా వెళ్లి పాండిచ్చేరిలో ఆశ్రమాన్ని స్థాపించారు. అయితే సుమారు 1 సంవత్సరం తర్వాత ఖుదీరామ్ పూర్తిస్థాయి విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. 20వ శతాబ్దం మొదటి పాదంలో బెంగాల్లోని చరుముకు ఉంటూ చురుకుగా ఉంటూ భారతదేశం నుండి బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి విప్లవ భావాలు ప్రచారం చేసి అనుశీలన్ సమితిలో తాను ఒక భాగమని ఆయన విశ్వసించారు. ఈ సమితికి అరవింద్ ఘోష్, ఆయన సోదరుడు బరీంద్ర ఘోష్ వంటి జాతీయవాదులు నాయకత్వం వహించారు. 11 పూలదండలు పట్టుకున్న జనసమూహంతో జైలు సమీపం ప్రాంతాన్ని కిక్కిరిసిపోయింది. ఖుదీరామ్ ధైర్యంగా ఉరిశిక్ష వేదిక వద్దకు నడిచి వెళ్ళగా కొద్దిసేపటికే అతనికి ఉరిశిక్ష అమలు జరిగిందని చెబుతారు. ఆ గొప్ప దేశభక్తుడు వందే మాతరం అని ఉచ్చరిస్తూ విరోచితంగా మృతువును ఎదుర్కొన్నారు. ఆయన అంత్యక్రియలు ఊరేగింపులు కొనకత్తా గుండా సాగింది. ఆయన భౌతికకాయానికి పూలు సమర్పిస్తూ ప్రజలతో నిండిపోయింది. ఖుదీరామ్ తన మరణానికి ముందు ఆయన ఇలా అన్నారు, వీరవనితి రాజపుత్ర స్త్రీవలి నేను నా దేశ స్వాతంత్ర్యం కోసం మరణించాలని కోరుకుంటున్నాను. ఉరిశిక్ష గురించి ఆలోచన నన్ను ఏమాత్రం బాధ పెట్టదు. కింగ్స్ఫోర్డ్ తన నేరాలను శిక్షించబడలేదన్న ఏకైక విచారం మాత్రమే. నేను త్వరగా చనిపోవాలనుకుంటున్నాను, తద్వారా బ్రిటిష్ వారితో పోరాడడానికి మళ్ళీ తిరిగి రాగలను అని అన్నారు. ఆ కాలంలో ప్రముఖ దినపత్రికల్లో ఒకటైన అమృత్ బజార్ పత్రిక 12 ఖుదీరామ్ అంతం ఉల్లాసంగా చిరునవ్వుతో మరణించాడు అదే శీర్షికతో ప్రముఖంగా ప్రచురించింది. ఖుదీరామ్ ఉరిశిక్ష వార్త దేశవ్యాప్తంగా వ్యాపించింది. మహారాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు బాల్ గంగాధర్ తిలక్ తన కేసరి పత్రికలో స్వరాజ్యం కోసం పిలుపునిస్తూ విప్లవకారుల సమర్థిస్తూ ఒక సంపాదకీయం రాశారు. బెంగాలీ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం ఖుదీరామ్ను గౌరవిస్తూ

ఒక కవితగా రాశారు. బ్రిటిష్ వార్తాపత్రిక ది ఎంపైర్ ఇలా రాసింది, ఖుదీరాం బోస్ను ఉరితీశారు, ఆయన ఆ సమయంలో ఉల్లాసంగా నవ్వుతూ ఉన్నారు అని రాసింది. ఈ గొప్ప దేశభక్తునికి నేడు మనం అందరం హృదయపూర్వక వందనాలు మరియు ప్రణామాలను అర్పిద్దాం.

శ్రోతలు, త్రివర్ణ పతాకం ఆకాశంలో ఊగుతున్నప్పుడు ప్రతి హిందుస్థానీ గుండెలో గర్వంతో ఉబ్బుతుంది. ఇందులో కేవలం మూడు రంగులు మాత్రమే లేవు, మొత్తం భారతదేశం యొక్క హృదయం కనిపిస్తుంది. అవును స్నేహితులారా, ఇలాంటి దేశభక్తి మరియు రాష్ట్ర ప్రేమ భావనలను ప్రతి ఒక్కరి గుండెల్లోనికి చేర్చాలనే ఉద్దేశంతో హర్ఘర్ తిరంగా ఇంటింటికి మువ్వెన్నెల జెండా ప్రచారం ఆగస్టు 9 నుండి ప్రారంభమై ఇది ఆగస్టు 17 వరకు కొనసాగుతుంది. స్నేహితులారా, హర్ఘర్ తిరంగా ప్రచారం కేవలం ఒక ప్రచారం మాత్రమే కాదు, దేశం పట్ల మన గౌరవాన్ని ప్రేమను వ్యక్తపరిచే ఒక అవకాశం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంతోషం దేశంలో నలుమూలలా వినిపిస్తోంది. ప్రతి వీధి, ప్రతి ప్రాంతం మరియు ప్రతి ఇంట్లో దేశభక్తి రంగు స్పష్టంగా కనిపిస్తోంది. స్నేహితులారా, త్రివర్ణ పతాకం కేవలం ఒక గుడ్డముక్క కాదు, ఇది మన సైనికుల త్యాగాన్ని, ధైర్యాన్ని మరియు శౌర్యానికి చిహ్నం. ఇందుకోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. తద్వారా ఈరోజు మనం త్రివర్ణ పతాకానికి ఆకాశంలో స్వగర్వంగా ఎగరబోసుకుంటున్నాము. ఈ త్రివర్ణ పతాకం గాల్లో ఊగుతున్నప్పుడల్లా మన భవిష్యత్తును సురక్షితం చేయడానికి తమ ప్రాణాలను అర్పించిన ఆ వీర సైనికులను ఇది మనకు గుర్తుకు చేస్తుంది. అందువల్ల త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం కేవలం మన హక్కు మాత్రమే కాదు, ఆ వీరుల పట్ల మనకున్న నిజమైన భక్తి మరియు గౌరవం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములవుదాం. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేద్దాం. ప్రతి హృదయంలో దేశభక్తి భావనలను మేల్కొల్పుదాం. ఇది మన భారతదేశం యొక్క కీర్తి, మరియు ఆ కీర్తిని కాపాడుకోవడం ప్రతి భారతీయుడి గౌరవం. ఆగస్టు 9 నుంచి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న ఈ హర్ఘర్ తిరంగా ఉద్యమంలో భాగస్వాములవ్వండి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా ఎగరవేసి వందే మాతరం జాతీయ గీత స్ఫూర్తికి నివాళులను అర్పిద్దాం. ఈ త్రివర్ణ జెండాతో సెల్ఫీ తప్పకుండా చిత్రీకరించి www.hargartiranga.com లో అప్లోడ్ చేయండి.

శ్రోతలు, కార్యక్రమంలో ఒక సూచన విందాం. మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం. అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ దగ్గర ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరాలు కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోని అత్యుత్తమైన దృశ్యాలను బంధించండి. దాని సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1 నుండి 3 నిమిషాలు నిడివి గల వీడియోను రూపొందించి మీ ద్వీప కథను ప్రపంచానికి చెప్పడమే. అవును, గెలుచుకోవడానికి ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో 50,000, రాష్ట్ర స్థాయిలో 2 లక్షలు, జాతీయ స్థాయిలో ఏకంగా 5 లక్షలు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వేవ్ యాప్లో రిజిస్టర్ చేయండి, మై వేవ్స్ తెరవండి, ప్రోగ్రామ్కు వెళ్ళి మీ వీడియోను సమర్పించండి. సమర్పణకు ఆఖరి తేదీ 31 ఆగస్ట్ 2026 వరకు తెరిచి ఉంటాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను చేతిలోనికి తీసుకోండి, మీ ప్రతిభను చూపించండి మరియు మీ కథ మెరిసేలా చేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ మీ జిల్లా, మీ కథ భారత వేదిక. మీ ద్వీపం, మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొనండి మరియు కోట్లాది మందిని ప్రేరేపించండి. శ్రోతలు, జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ సూచన విన్నారు.

1902లో ప్రధానమంత్రి పాట్రిక్ మన్నింగ్ స్టీన్ఫాల్ను ట్రినిడాడ్ మరియు టొబాగో జాతీయ వాద్యంగా ప్రకటించారు. ఇది స్టీన్ఫాల్ను జాతీయ గర్వానికి మరియు సాంస్కృతిక గుర్తింపుకు మూలంగా మార్చడానికి సహాయపడింది. ఇది స్థానికంగా మరియు అంతర్జాతీయంగా గుర్తించబడింది. 2023లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 11 ప్రపంచ స్టీల్ పాన్ దినోత్సవంగా ప్రకటించింది. ఇది 20వ శతాబ్దంలో కనిపెట్టబడిన ఏకైక కొత్త సంగీత వాయిద్యమని, దీనిని స్టీల్ డ్రమ్ లేదా పాన్ అని కూడా అంటారు. పాత చమురు డబ్బాలు లేదా ఉక్కు కంటైనర్లను ఉపయోగించి దీన్ని తయారు చేస్తారు. రబ్బరు చివరలో ఉన్న కుంచెలతో ఈ వాయిద్యాన్ని వాయిస్తారు. 1930వ సంవత్సరం ప్రారంభంలో ట్రినిడాడ్ మరియు టొబాగోలోని లావెంట్లో వీధుల్లో ఇది పుట్టింది. ఆ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం సాంప్రదాయ డ్రమ్ములు వాయించడానికి నిషేధించారు. ప్రజలు వ్యర్థంగా పారేసిన డ్రమ్ములు డబ్బాలు మార్చి వినూత్నంగా ఈ శ్రవ్యమైన వాయిద్యాన్ని తయారు చేశారు. ఇది సాంస్కృతిక ఐక్యతను, సృజనాత్మకత, ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలో సహాయపడుతుంది. సాంస్కృతిక వైవిధ్యం మరియు అన్ని ప్రజలు దేశాలు చేసే సాంస్కృతిక అభివృద్ధి అన్వేషణ మానవాళి సాంస్కృతిక జీవితానికి పరస్పర సుసంపనకు మూలం. సాంస్కృతిక వైవిధ్యాలు ప్రోత్సహించడం మరియు పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో నిర్దేశించబడింది. స్టీల్ ప్యాన్ యొక్క సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతతో పాటు సుస్థిర అభివృద్ధికి దానికున్న సంబంధంపై అవగాహన కల్పించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాల ద్వారా ప్రపంచ స్టీల్ ప్లాన్ దినోత్సవం పాటించాల్సిందిగా అసెంబ్లీ భాగస్వాములను ఆహ్వానించింది. శ్రోతలు, ప్రపంచ స్టీల్ ప్లాన్ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలను తెలుసుకున్నారు కదా.

సురాకపోకల సేవా సూచన. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి బారాటంగ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 7 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్, కదంతల, స్ట్రైట్ ఐలాండ్, స్వరాజ్ ద్వీపం మరియు సహిద్ ద్వీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గం గుండానే తిరిగి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి బాంబుక రేపు ఉదయం 11 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సహిద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణిలక్ష్మి రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహిద్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు సాయంత్రం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి

మరుసటి రోజు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. శ్రోతలు కార్యక్రమంలో చివరిగా మరొక దేశభక్తి గీతాన్ని వినండి.

శ్రోతలు, నేటి విజ్ఞాన శాస్త్ర కార్యక్రమంలో భాగంగా విజ్ఞాన శాస్త్రంకు సంబంధించిన కొన్ని విషయాలు మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.